0: గారే గారే
1: గరబడది
0: గారే గారే
1: ఏ సూరు బదల
0: గారే గారే
1: ఏ అమ్మకు పట్టు
0: గారే గారే
1: ఏ సూరు కిదరది ఏ సూరు ఎన్నాయా అదో
2: ఎక్క చతుర నార అమ్మ
1: చోడగలది ఎక్క చతుర నార అమ్మ పక్కన కలక గజే
2: మేదే మన్ కే ద్వార ఏ భూత జాత.